ఈ ఫిలిమిలుగున్ సన్కన్లంగెసే ఆకాశవాణి లేని సనెంచిక్తాన్ కసతా మే నషే మే హూ ఫిలిమిలు లత మంగేష్కర్ తంగ్ ముఖేష్ నే సనజాత్ లూర్ సుమ్ఖన్ శలీంద్ర యంగ్లు యంగ్ స్టేక్ కన్ శంకర్ జయకిషన్